0: us safe. And if any of our brothers and sisters are being tempted or being tempted, Father, please give us your spirit. Bless them. Please give us your spirit so that we fight strongly with our eternal enemy. Father, please bless us and guide us. And in the remaining time, whatever the things which I am willing to speak, which I have written to speak, give me the good knowledge, give me the good communication, so that our brothers and sisters can understand and they can implement the things which I have told, which I have explained, which are written in the Holy Bible, in their hearts, and so that they can live the rest of their lives. Father, please bless each and everyone. Please bless their families and please bless their congregations. In Jesus' mighty name we pray. Amen. మరి ఒకసారి చేరి వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. నేను మీ సహోదరులు జాక్ విలియమ్స్, హైదరాబాద్ సౌత్ సైడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి. దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క లార్డ్స్ డే యొక్క ఆదివారం దేవుని యొక్క మాటలు మీకు తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము పోయిన వారము శోధనను జయించట ఎలా అనే అంశాన్ని మనము చూసుకుని ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే మొదటి కొరింథీ రాసిన పత్రిక 10:13 వచనంలో చెప్పినట్టుగా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కాబట్టి ఈ మూడు విషయాలను చూసుకున్నాం. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, సాధారణముగా. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆయన కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనము దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క ప్రేమను మనం పొందడానికి మనము వేగిరపడే వారంగా మనము ఉండాలి. అందుకే అంటాడు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క శోధన అనేది ఇది నీకు నాకు మాత్రమే కాదు. కానివ్వండి, మనం చూసుకున్నట్లయితే ఆదాము అవ్వ గారికి కూడా శోధనలు తప్పలేదు, అబ్రహాం గారికి తప్పలేదు, యోసేపు గారికి తప్పలేదు, దావీదు మహారాజు గారికి తప్పలేదు, పేతురు గారికి తప్పలేదు. అలాగే ఇంతెందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాతానుడు శోధించడం మానలేదు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మనం చెప్పిన ఉదాహరణలో చాలా మంది శోధనలను జయించలేకపోయారు, చాలా మంది శోధనని జయించిన వారు. కాబట్టి ఈ శోధనని మనము ఎలాగూ జయించాలి, ఈ శోధనని మనము ఎలాగూ జయించాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఒక గొప్ప అంశాన్ని, గొప్ప గ్రంథాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లేకపోతే ఆయన యొక్క పనులను సమకూర్చడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క శోధనలను మనకు ఎందుకు ఇచ్చి ఉన్నాడు, కాబట్టి శోధనలు మనం ఎలాగూ చేయించాలి. కాబట్టి అందుకే మనం చూసుకున్నట్లయితే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ప్రభువని తండ్రిని దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి రక్షణ అనుగ్రహించి ఉన్నాడన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆయనతో కూడా పాలి భాగస్థులమై ఆయన రాజ్య నివాసులుగా మనం అందరము కూడా ఉండాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి మనము క్రైస్తవులమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనము చూసుకున్నట్లయితే పౌలు గారు ఈ యొక్క కొరింథీ సంఘానికి చెప్తూ పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు తీసుకుని ఇస్రాయేల్ ప్రజల గురించి ఉదాహరణలు తీసుకుని చెప్తూ వీళ్ళకి అర్థమవులాగున ఈ యొక్క దేవుని యొక్క మాటలను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ యొక్క శోధనలు మనకి సాధారణంగా ఈ శోధనలు అనేవి మనకి వస్తుంటాయి. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క శోధనని మనము ఎలాగూ జయించాలి. చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలు మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో వాళ్ళు ఎర్ర సముద్రము దాటారు. దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిపించాడు. వాళ్ళ కొరకు ఆకలి, ఇస్రాయల్ ప్రజలు ఆకలి కొని ఉన్నారు అంటే పరలోకం నుండి మన్నా కురిపించాడు వారి కొరకు. అలాగే వాళ్ళు దాహం కొని ఉన్నారు అంటే బండలో నుంచి త్రాగునీరు వాళ్ళకి రప్పించున్నారు. అయినప్పటికీ కూడా ఇస్రాయల్ ప్రజలు ఎలాగ అయిపోయారు ఆ శోధనల వల్ల. సాతాను పెట్టిన శోధనలకు బలి అయ్యి వాళ్ళు పాపంలో పడి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ దేవుని బిడ్డలారా, మనము అలాగున ఉండక దేవునికి ఇష్టముగా దేవునికి అంగీకారమైన బ్రతుకును మనం జీవించేవారంగా మనము ఉండాలి. అలాగ ఉన్నట్లయితే దేవుడు మనలను దీవించేవారుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పార్ట్ టూలో మనము మిగతా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. అంతకంటే ముందు వాక్య పఠనాన్ని చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకి దేవదూతలను ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములను ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలను. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీరు, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుకునడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండను. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకున్నట్టుకు మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. మనకు ఒక బలిపీఠము ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తీయబడను, ఆ జంతువుల కలేబరములను శిబిరమునకు వెలుపట దహింపబడను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన యందు భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళదము. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోవచ్చిన దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిఫ ఫలమును అర్పించదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనిచున్నాను. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయవాలని మరి ఎక్కువగా మిమ్మలను బతుమాలు కొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దారిని మనల్ని జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచను గాక. యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. సహోదరులారా, మీరు సంక్షేపముగా రాసి ఉన్నారు గనక ఈ హెచ్చరిక మాటను సహించడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. మన సహోదరుడైన తిమోతి విడుదల కలిగినదని తెలుసుకునుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను. మీ పైన నాయకులు అయిన వారు అందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనము గమనించుకున్నట్లయితే మనము ఎలాగ ఉండాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్, సూచనలు దేవుడు అపొస్తలుడైన పౌలు గారు మనకి అందరికి కూడా అందిస్తున్నాడు. కాబట్టి మనము ఎలాగ ఉండాలి అంటే, బంధకములో ఉన్నవారిని బాధింపబడినట్టు బంధకములో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకోవాలి. శరీరముతో ఉన్నవారు గనుక కష్టములు అనుభవించిన వారిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంగమ, దేవుని బిడ్డలారా, మనం అలాగ చేసి దేవుని మనం గణపరిచినట్లయితే ప్రభువైన యేసు ఆయన మనలను కాపాడటానికి లేకపోతే ఆయన మనలను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమ, దేవుని బిడ్డలారా, ఈ యొక్క శోధనలు జయించుట అనే అంశం పార్ట్ టూ లోని మిగతా అంశాలను కూడా మనము చూసుకుందాం. దయవించి మీ అందరూ కూడా మీ మీ హృదయాలను ఇక్కడ పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ప్రోగ్రామ్స్ ని మీ అందరూ కూడా మీ యొక్క స్నేహితులకు, బంధువులకు, శ్రేయభిలాషులకు, తోటి పని వారికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. కాబట్టి వాక్యంలోకి మనము ముందుకు కొనసాగుదాం.
1: అండ్ యాస్ కంటిన్యూ లాస్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 13, మై రిగ్నేటర్స్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ రీడ్ ది వర్స్ ఫస్ట్ కొరింథియన్స్ 10 వర్స్ 13. No temptation has overtaken you except such as is common to man, but God is faithful, who will not allow you to be tempted beyond what you are able, but with the temptation will also make you the way of escape that you may be able to hear. So last week we have discussed no temptation has overtaken you except such as is common to man. So my dear readers, my dear brothers and sisters, and we are going to see the remaining words. And God is faithful. So this is the, you know, one of the important word which we need to observe, which we need to think. God is faithful. This is the, you know, Paul doesn't say, your strength is faithful, your experience is faithful, or your emotions are faithful. He says, God is faithful. So my dear Ignatius, my dear brothers, my dear sisters, our victory depends on God's character, not our own ability. What does the faithful mean? The word faithful, you know, we can see, you know, like whenever we see in a relationship, husband and wife, we should be faithful, I should be faithful, and you know, and when we come into when it comes to other relationships, we can see which it you know means. Some synonyms says it's a trustworthy, or some says dependable, and some says unchanging, some says true to his promise, some says never failing. My dear Ignatius, my dear brothers and sisters, people may fail us, that's for sure. You know, we should not be disappointed on that, because people may fail us. So last week, I have discussed with Brother Kirk regarding the things which are happening here in Salt Church of Christ, and when we are trying to arrange the some things and Bibles and songs books, and I have spoken to Brother Kirk, and I found, I said to Brother Kirk, "Brother, you know, many people, you know, when I'm doing the internet radio thing, and many of my relatives or many of my friends are not encouraging, and some of our brothers are all not encouraging. I'm really disappointed." And Brother Kirk says, "You know, this world wants us to fail. They may fail us also. Our friends may disappoint us also. Even, you know, my dear ignitors, our hearts may become weak. Do you know what? God never changes. God never changes." That's why it says in Hebrews chapter 13 verse 8. That's why Hebrews chapter 13 verse 8 says, Jesus Christ is the same yesterday, today and forever. So my dear ignitors, my dear brothers and sisters, you know, to make this line important, the writer describes a crucial truth. From chapter 1 to 6, from verse 1 to 6, it is all about Christian living. That included looking to the example of Christian leaders. Such instruction echoes the deposition of legendary heroes in chapter 11. So my dear greatest, my dear brothers and sisters, Jesus Christ is the same way. It is important to realize the Christian faith is complete. Everything we need to know has already been revealed. Even if some things we might want to know are yet to be seen, humanity may grow in our understanding of the truth, but the truth itself does not change. So that's why, if you see in the book of Jude, verse 1, in chapter 1, it says, "Once for all to the world, Jesus instructed his disciples to pause along his teachings, not to develop their own." So Paul sought to confirm that gospel he preached was exactly the same as that of the disciples. Paul even declared a curse twice over on anyone who could change that message. So my dear brothers, my dear brothers and sisters, this leads to an important application. The first step in recognizing false doctrine. You know, how Satan can tempt us by false doctrine as well. My dear brothers, my dear brothers and sisters, God's character never changes. That's why it says in Lamentations chapter 3 verse 22 to 23, "Because of the Lord's great love, we are not consumed. Great is your faithfulness." My dear brothers, my dear brothers and sisters, every morning is the proof of God's faithfulness. Every morning is the proof of God's faithfulness. So my dear ignitors, my dear brothers and sisters, He gives us new mercy every day. So that's why it says, our God, and God is faithful. Our God is faithful. So if you see Deuteronomy chapter 7 verse 9. Deuteronomy chapter 7 verse 9. "Know therefore that the Lord your God is God. He is the faithful God. For thousands of years, God has never broken one promise." He never broke a promise. We might have broken a promise, but God didn't. So my dear brothers, my dear brothers and sisters, why is God's faithfulness important during temptation? Why is God's faithfulness important during temptation? Because temptation often makes us believe lies. We often believe lies, right? In our real life also, in our lives also, sometimes we believe lies. Example, you know how Satan will do, you know. It makes you feel that I am alone. It makes you feel that I can't overcome. It makes you feel like, you know, God doesn't care for you. It makes you feel, you know, I have already failed. My dear brothers, my dear brothers and sisters, God answers every lie with His faithfulness. His promises are stronger than Satan's lies. His promises are stronger than Satan's lies. So my dear brothers, my dear brothers and sisters, God is willing to give the life which we want. God is willing to give the life which we want. So His promises are stronger, but we need to stay faithful by His commands. So my dear brothers, my dear brothers and sisters, God is loving you. You are not alone. You are not alone. You can overcome everything. Whatever the temptation comes, you can overcome it. Whatever the trouble comes, you can overcome it. Whatever the health issues you are facing, you can overcome it. God is with you. God is, you know, you don't feel like, you know, God doesn't care about you. No, God does care about you. So my dear brothers, my dear brothers and sisters, you know, imagine, like, you know, like a child crossing a busy road. The child's safety depends less on the child's strength than on the father's firm grip. Likewise, our hope is not in our ability to hold on to God, but in God's faithfulness to hold on to us. So my dear brothers, my dear brothers and sisters, you know, even when we struggle, God remains true. 2 Timothy chapter 2. Verse 13. It says, if we are faithless, He remains faithful. He cannot deny Himself. So my dear brothers, my dear brothers and sisters, if you are faithless, but He remains faithful. So it's the thing we need to understand is like, you know, how we need to hold on to our faith. How we need to hold on to our faith. It is up to us. And second point, the verse says, He will not leave you be tempted beyond what you can bear. So this is the one of the most misunderstood verse in the scriptures. Some people think it means life will never become difficult. This is not what Paul says. He's specifically speaking about temptation, not every hardship in life. Not every hardship in life. So what does it mean? What does it mean? God remains sovereign over every temptation. Satan cannot tempt us without God's knowledge. My dear brothers, God sets the limit. Just as He sets the limits for Satan in Job's life. So that's why, you know, it says Job chapter 1 verse 12. Job chapter 1 verse 12 says, God said to Satan, everything he has in your power, but on the man himself do not lay a finger. Amen. Amen for that. Notice, if you see, Satan had limits. Satan had limits. My dear brothers, my brothers and sisters, God remained in control. God remained in control. So that's why in Job chapter 2 verse 6 also again says, again God limited Satan. The devil is powerful, but he never all powerful. Only God is almighty. My dear brothers, my dear brothers and sisters, God knows our capacity. A loving father never asked a child to carry a load that would crush them. Likewise, God knows your spiritual maturity. God knows your weakness. God knows your fear. God knows your past. God knows your future. He knows exactly how much grace you need. My dear brothers, my dear brothers and sisters, that's why if you see Psalms chapter 103 verse 13 and 14, he knows how we are formed. He remembers that we are dust. God understands us completely. So that's why, and that's why it says Isaiah chapter 4 verse 10, which is a famous, you know, promise God verse. Fear not, for I am with you. I will strengthen you. God never commands without supplying strength. So my dear brothers, my dear brothers and sisters, does this mean we never feel weak? Does this mean we are, you think, okay, I will never be weak? No. Sometimes we feel overwhelmed. Paul himself experienced weakness. So that's why he says in, 2 Corinthians chapter 12 verse 9 says, my grace is sufficient for you, for my power is made perfect in weakness. 2 Corinthians chapter 12 verse 9. God often shows his greatest power when we recognize our weakness. When we recognize our weakness. So my dear brothers, my dear brothers and sisters, here we need to remember that God never promises temptation without grace. Where temptation increases, God's grace increases even more. So that's why we see in Romans chapter 5 verse 20, it says, where sin is increased, grace increased all the more. Grace is always greater than temptation. So my dear brothers, my dear brothers and sisters, we need to stay faithful. Our God is faithful. His grace is upon us. So God, has bound limits to Satan as well. So God is in control. Do not worry. He will take care. He will take care. We need to just strengthen our faith. So my dear Ignatius, my dear brothers and sisters. And finally, I would like to say, one more point, and I will try to close this session. కాబట్టి ఇగ్నైట్ రేడియో శ్రోతారా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తమే ఈ లోకానికి వచ్చి ఆయన శిల్వ మరణం పొంది ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మనం చూసుకున్నట్టయితే పార్ట్ 1లో మనము మూడు విషయాలు మనం చూసుకున్నాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గములను కలుగు చేయను. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా,
0: మనము ఇలాగా దేవుని యొక్క విషయాలు మనం తెలుసుకొని నేర్చుకున్నట్లయితే దేవుడు మనలను ఆశ్రయించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క పార్ట్లో మిగతా విషయాలకు మనం చూసుకున్నట్లయితే మొదటి విషయం మనం చూసుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు, మీ బలం నమ్మదగింది కాదు, లేకపోతే మీ యొక్క అంటే నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉన్నాను, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నేను అని, మీ ఎక్స్పీరియన్స్ నమ్మదగింది కాదు, లేకపోతే మీ యొక్క ఎమోషన్స్ నమ్మదగినవి కాదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ నమ్మకం అంటే ఏమిటి? కాబట్టి మనం చూసుకుంటే నమ్మకం అనే విషయాన్ని కొన్నిసార్లు మనము కొన్ని రిలేషన్షిప్స్లో యూజ్ చేస్తుంటాం, అలాగే కొన్ని బిజినెస్లో యూజ్ చేస్తుంటాం, అండ్ అలాగే కొన్ని మాట ఇచ్చేటప్పుడు కానివ్వండి, మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనము ఈ యొక్క నమ్మకం అనే వర్డ్ యూజ్ చేస్తుంటాం. ఈ యొక్క నమ్మకం అనగా ఏంటి? నమ్మకం అనగా ఇతరులను మనము లేకపోయినను వారు చెప్పింది విని నమ్మేవారుగా ఉంటాం. నమ్మకము అనగా అతను చెప్పినది నిజం, గది మార్చలేనిది, మారదగినది కాదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నమ్మకం అనేది ఏంటంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వండి. ఒక విషయము లేకపోతే ఒక పని మనం అనుకున్నప్పుడు అది ఫెయిల్ కానిది. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మన ఉన్న చుట్టూ జనాంగము మనలను ఫెయిల్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్, మన స్నేహితులు మనలను మోసం చేయొచ్చు. మన యొక్క హృదయము మనల్ని మోసపుచ్చవచ్చు. కానీ దేవుడు నిత్యము ఉండేవాడు, ఎన్నటికని కదల్చబడిన వాడు కాడు. కట్టుప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, అందుకంటే హెబ్రూ రాసిన పత్రిక 13:8 మనం చూసుకున్నట్లయితే నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు మన దేవుడు మారడు. మన మనుషులము మారొచ్చేమో, మనుషుల ఆలోచనలు మారొచ్చు, మనుషుల నమ్మకాలు మార్చొచ్చు, కానీ దేవుడు మాత్రం మారడు. యుగయుగములు ఏకరీతంగా ఉన్న గొప్ప దేవుడు. కాబట్టి ఈ యొక్క నమ్మకం అనేది ఈ యొక్క శోధనలో ఎందుకు నమ్మకం అనే ఒక అంశము ఈ యొక్క శోధనలో ఒక ప్రాముఖ్యమైన అంశంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒకవేళ దేవుని మీద నమ్మకం మనకు లేకపోయినట్లయితే సాతానుడు అబద్ధాల ద్వారా మనల్ని శోధించడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఎలాగ ప్రయత్నిస్తాడు? నీకు ఎవ్వరు లేరు, నువ్వు ఒంటరి వాడివి అని ఒక మనసులో ఒక ఆలోచన సృష్టిస్తాడు. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు కూడా నువ్వు నీ అధిగమించలేవు, నీ వల్ల కాదు, నీ చేత కాదు, అలాగా శోధిస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనము ఎంత మన కొన్నిసార్లు ఒక పని నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నా, మన యొక్క సోదరులతో ప్రార్థన చేపిస్తున్నా, లేకపోతే సంఘం ద్వారా ప్రార్థన చేపిస్తున్నా, కొన్నిసార్లు అవ్వనప్పుడు అది ఏం చేస్తాడు సాతానుడు? ఏం చేస్తాడంటే నీ ప్రార్థనలో నీ మరో దేవుడు వినట్లేదు, నువ్వు మారిపో, నీ దేవుడి నుంచి వెనుతిరుగాలి. కానీ ప్రియమైన సంఘం, దేవుని బిడ్డలారా, మనము అటువంటి అబద్ధాలకు లోనవ్వకుండా దేవుడిలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అందుకే అంటాడు మనం చూసుకున్నట్లయితే యోబు సాతాను దేవునితో ఒక పందెం కాసినప్పుడు యోబుకి మీరు అన్ని ఇచ్చారు కాబట్టి నేను అతను నిన్ను పూజిస్తున్నాడు, పొగుడుతున్నారు, ఒకవేళ అవన్నీ లేకపోతే నేను అతను నిన్ను పొగడు కదా అంటే లేదు అని చెప్పి దేవుడు కొన్ని లిమిట్స్ సెట్ చేశాడు. అందుకే అంటాడు నీవు భరించినంత మట్టుకు మీరు సహింపగలంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప నీయడు. కాబట్టి ఆయన ఒక బౌండరీ సెట్ చేశాడు, ఆ యొక్క లిమిట్ సెట్ చేశాడు.
1: అంతకు మించి ఎక్కువగా దేవుడు శోధింపలేడు. యోబు గారిని చూస్తే మీరు యోబు గ్రంథం 1:12 ఒక్క వచనం మనము చదువుకుందాం. యోబు గ్రంథం 1:12 యెహోవా, ఇదిగో నీకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నవి, అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళను. అన్ని సాతాను వశంలో ఉన్నవి, కానీ అతని మీద మాత్రం ఏ హాని చేయటానికి కూడా అపవాదికి అధికారం లేదు. కాబట్టి ప్రియమైన సంఘం వాద్యం బిడ్డలారా, అందుకే 2:6 కూడా మనం చూసుకున్నట్లయితే, అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అటు చూసుకున్నట్టయితే సాతానుడు లేక కుమారులను కుమార్తెను చంపేశాడు, అవి ఆస్తి నాశనం చేశాడు, భార్యను మోసం చే భార్యలో ఉండి మాట్లాడిచ్చాడు, భార్య ద్వారా అతన్ని దూషించాడు, భార్య అతను దేవుణ్ణి దూషించమని చెప్పింది, అందరూ స్నేహితులు దూషించమని చెప్పారు. మొత్తం ఏంది జరుగుతున్నప్పటికీ కూడా అతని ప్రాణం మీద మాత్రం ఎటువంటి అధికారము ఇవ్వలేదు. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, అందుకే మనము దేవుడు మనకి తగినంత మట్టుకి శోధనలను ఇస్తాడు. అంతకుమించి శోధనలు సహింపకలిగినంత మట్టుకే ఇస్తాడు. ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు మనం ఎంతవరకు సహించగలం, దేవుని తెలుసు నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, దేవుని తెలుసు నీ యొక్క వీక్నెస్ ఏంటి, దేవునికి తెలుసు నీ యొక్క భయం ఏంటి, దేవునికి తెలుసు నీ యొక్క గతం ఏంటి, దేవునికి తెలుసు నీ యొక్క ఫ్యూచర్ ఏంటి. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, దేవుని కృప మన మీద ఉంటుంది. మనకి శోధన ఎక్కువయ్యే కొద్ది దేవుని యొక్క కృప కూడా ఎక్కువవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎంతగానో జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తం అయితే మరొకసారి పార్ట్ 3 మిగతా వచనాలు మనము చూడటానికి ఇష్టపడుతున్నాను. ఎంతవరకు వాక్యం విన్న మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. అలాగే కామెంట్స్ థాట్స్ పెట్టిన మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాను. సో మై గ్రేటెస్ట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో దిస్ ఆర్ ద థింగ్, సో హౌ వీ క్యాన్ ఓవర్కమ్. సో ఫస్ట్ థింగ్ we have seen that God is faithful, and God is faithful. And second thing we have seen, he will not let you be tempted beyond what you can bear. So my dear brothers, my dear brothers and sisters, so God is willing to help you, God is loving you, God is seeing you, he haven't leave you. He's holding your hand. So we should be faithful on him. So whatever it comes, we should stay faithful. So thank you so much, my dear Ignatius, my dear brothers and sisters. And I think we're going to see a few more points out there. And in part 3, we're going to see how we can overcome the temptation and how we can win the victory. So thank you so much, my dear Ignatius, my dear brothers and sisters, and God bless you, and thank you so much for your hearts, and thank you so much for your comments. Let's have a small word of prayer. Heavenly Father, thank you for being faithful in every season of our life. Thank you that no temptation is greater than your power, and that you have always provided a way escape for those who trust in you. Father, please help us to recognize your guidance, obey your word, and rely on the strength of the Holy Spirit rather than our own. So give us wisdom to avoid situation that leads us into sin, courage to resist the devil, and hearts that delights in your truth. Father, please bless us and guide us. Please bless each and everyone who are there in the online. Please bless their families and congregations. In Jesus' mighty name we pray.